పిలిచిలియే నవశివన ప్రియ పిలుచునవా వనబమర మలసేల ప్రియమాయన Thank you.

0: ఉంచని గుణవాలు పెద్ద తమై సాతికమై ఉంచని గుణవాలు
1: పిలిపిలి నవసువందీనవారు వన బంబర మనసేల ప్రియమాయనవా
0: పిలిపిలియే నవసువందీనవా వన బంబర మనసేల ప్రియమాయనవా
1: చిట్టిలకి గంగా గల బస్సు రజనవసి.